0: दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयुलु श्री नरेंद्र मोदी गारु దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు

సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్లు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000,000 కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువులు

కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు వేల ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో వేల సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢ నమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్లు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవ శాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు, క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కాని అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంత మంది, ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ

లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ

స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్ లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మ కమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మ కమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు, వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మ కమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా

మేఘాలయ వెళ్లి ఈ వీర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కాని మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ ని ఎకోబ్రిక్స్ గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశ

0: ప్రయత్నానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్ లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే డిఆర్డీఓ

0: విదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते. इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తోన్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर 2 लाख रुपए तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपए का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर साझा करें.
0: भारतीय संस्कृति ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు

0: డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బహ్రెయిన్లోని యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు రెండు భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ ఆస్టేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ పాల్వంచ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా

0: వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: చెప్పి చెప్పి విసిగిపోయా.
7: ఏమైంది?
6: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
7: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
6: కరెక్ట్.
7: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది,
8: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.

0: ఈఎంఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఏ మానస పిల్లలు అంటూ పాడడానికి సిద్ధంగా ఉంది, విందామా.
1: పిల్లల

0: విన్నారు కదా దేశభక్తి గీతం ఎంత చక్కగా పాడారో. ఇప్పుడు మనశ్విని మరియు అమృత మాటల గారడి చెప్తారు, విందామా.
1: అమృత, నీకు మాటల గారడి అంటే ఏంటో తెలుసా?
2: మాటల గారడా? ఎక్కడో విన్నట్టుగా ఉందే, ఒకసారి చెప్పవా?
1: అయితే చెప్తాను, విను. గతం కాని గతం అంటే ఏంటో చెప్పు.
2: గతం కాని గతమా అంటే ఏంటో నాకు తెలియదు, నువ్వే చెప్పవా?
1: ఆ సరేలే, నీకు తెలియదంటున్నావు కదా, చెప్తాను విను. గతం కాని గతం అంటే స్వాగతం.
2: ఆ నాకు అర్థమైంది మాటల గారడి అంటే ఏంటో. ఇంకో ప్రశ్న అడగవా?
1: సరే అడుగుతా విను. పేరు కాని పేరు అంటే ఏంటో చెప్పు.
2: పేరు కాని పేరా అంటే రిపేరు కదా.
1: అరే భలేగా చెప్పావే. సరే ఇప్పుడు నీకు తెలిసిన ఒక ప్రశ్న అడుగు.
2: ఆ సరే, అద్భుతమైన ప్రశ్న అడుగుతా విను. గొడుగు కాని గొడుగు అంటే ఏంటో చెప్పు.
1: అరే భలే గమ్మత్తు అయ్యే క్వశ్చనే అడిగావే, కాని నాకు అది తెలియదే.
2: గొడుగు కాని గొడుగు అంటే మనం అడవికి వెళ్లేటప్పుడు వర్షాకాలంలో బాగా కనిపిస్తావే, అవే పుట్టగొడుగు.
1: ఆ సరేలే, నీకు ఇంకొక ప్రశ్న తెలిస్తే నన్ను అడుగు.
2: ఆ అడుగుతున్నా విను. పతి కాని పతి అంటే ఏంటో చెప్పు.
1: పతి కాని పత నాకు తెలిసి పాండవుల భార్య ద్రౌపది కదా.
2: అరే ఇంత విచిత్రమైన ప్రశ్న అడిగినా భలేగా సమాధానం చెప్తున్నావే.
1: అయితే మరి నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్తావా?
2: ఆ ఒకవేళ నాకు జవాబు తెలిస్తే చెప్తే అడుగు.
1: ఆ అడుగుతున్నా విను. శిక్ష కాని శిక్ష అంటే ఏంటో చెప్పు.
2: అరే భలేగా విచిత్రంగా ఉందే, కాని నాకు జవాబు తెలియట్లేదు, నువ్వే చెప్పవా?
1: హా చెప్తాను. శిక్ష కాని శిక్ష అంటే బాల శిక్ష.
2: సరే నేను మంచి ప్రశ్న అడుగుతాను, చెప్పు.
1: మంచి ప్రశ్ననా? అయితే అడుగు, చెప్తా.
2: ఆ అడుగుతున్నా విను. పోట కాని పోట అంటే ఏంటో చెప్పు.
1: పోట కాని పోటనా అంటే నాకు తెలియట్లేదు, నువ్వే చెప్పు.
2: అది నీకు చాలా ఇష్టం.
1: అది నాకు చాలా ఇష్టమైన పండ, అది సపోటా కదా.
2: అరే నువ్వు చక్కగా సరైన సమాధానమే చెప్పావే.
1: సరే అయితే నేను ఒక కఠినమైన ప్రశ్న అడుగుతా, చెప్పగలుగుతావేమో చూస్తా.
2: సరే చిటికల్లో చెప్తా, నీ కఠినమైన ప్రశ్న ఏంటో అడుగు.
1: అడుగుతున్నా విను. జనము కాని జనము అంటే ఏంటో చెప్పు.
2: ఆ ఇది నాకు సులువైన జవాబు. ఏంటంటే భోజనము.
1: అరే భలే గమ్మత్తయ్యే చక్కగా చెప్పావే.
2: ఇప్పుడు నేను అడుగుతాను.
1: సరే అడుగు.
2: సరే అడుగుతున్నా శ్రద్ధగా విను. దారి కాని దారి అంటే ఏంటో చెప్పు.
1: అబ్బో ఇది నాకు చాలా సులువైనది, అది గోదారి కదా.
2: అబ్బో బాగానే చెప్తున్నావే.
1: సరే కాని ఇప్పుడు నేను అడుగుతాను, చెప్తావా?
2: ఆ అడుగు.
1: అడుగుతున్నా బాగా విను. కులం కాని కులం అంటే ఏంటో చెప్పు చూద్దాం.
2: ఇది నాకు తెలుసు.
1: అయితే చెప్పు మరి.
2: కులం కాని కులం అంటే గురుకులం కదా.
1: అబ్బో బానే సరైన జవాబు ఇచ్చావులే. సరే ఇక చివరి ప్రశ్న అడుగుతున్నా బాగా విను. వాదం కాని వాదం అంటే ఏంటో చెప్పు.
2: హా ఇది నాకు తెలుసు. వాదం కాని వాదం అంటే ధన్యవాదం.
1: సరిగ్గా చెప్పావు. వాదం కాని వాదం అంటే ధన్యవాదం.
0: విన్నారు కదా మనశ్విని మరియు అమృతాల మాటల గారడి. ఇప్పుడు శ్రీవర్షిణి, జయచందన, శివకుమారి మరియు బాలాజీ ఆడపిల్ల అంటూ పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు, విందామా.

0: విన్నారు కదా ఆడపిల్ల పాట ఎంత చక్కగా పాడారో. ఇప్పుడు అఖిల్ మరియు చరణ్ జోక్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, విందామా?
1: పిల్లలు రామాయణం కథ విన్నారు కదా, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు టకాటకామని సమాధానం చెప్పాలి. అఖిల్, రాముడి భార్య పేరేమిటి?
2: టకాటకా చరణ్. చరణ్, ఈ ఎర్ర టపాకాని కాలిస్తే శబ్దం బాగా వస్తుందా?
1: ఒరే, అది గ్యాస్ సిలిండర్ రా. అఖిల్, నెల కారాగార శిక్ష 1000 రూపాయలు జరిమానా, వీటిలో ఏది కావాలి?
2: ఆ 1000 రూపాయలే ఇప్పించు. చరణ్, బలం తానికి రాసిచ్చా కదా, వాడావా?
1: లేదు అఖిల్, టానిక్ సీసా మూత తీయడానికి బలం చాలా లేదు.
0: విన్నారు కదా అఖిల్ మరియు చరణ్ చెప్పిన జోక్స్. ఇప్పుడు సింధు మరియు శాంతి కుమారి జానపద గేయం పాడడానికి సిద్ధంగా ఉన్నారు, విన్నామా?

0: నిజము.
1: విన్నారు కదా జానపద గేయం. హన్సిక ఇప్పుడు స్పీచ్ చేయడానికి సిద్ధంగా ఉంది, విందామా.
2: గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో టుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ హాకింగ్ వాస్ బోర్న్ ఇన్ ఆక్స్ఫర్డ్ ఆన్ జనవరి 8, 1942. He was died on 14th March 2018. Stephen Hawking was one of the greatest scientists in the world. He was a unique person. He proposed and proved many theories. He explained the theory of black hole. He wrote a book is called The Brief History of Time, in which he explained about the black hole. His parents were not well off and he was born

0: during the Second World War. His father's name was Frank and his mother's name was Isobel Hawking. Stephen Hawking received a bachelor's degree in physics from University College of Oxford in 1962 and a doctorate in physics from Trinity Hall, Cambridge in 1966. Stephen Hawking is an inspiration to all us.
1: విన్నారు కదా హన్సిక స్పీచ్. శ్రీహర్ష మరియు అక్షయ ఒక బడి పాట వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు, విందామా.
2: కదనమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడినెడు నిన్ను గన్న ఊరిలోనా, కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా.

0: తరగతిలో ఉన్నప్పుడు జీవిత శృతిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది, పద్యాల పదముల్లో ఆటలో గంతుల్లో విరబూసిన కలయిక, పద్యాల పదముల్లో ఆటలో గంతుల్లో విరబూసిన కలయిక, గురువులందరినీ గుర్తు తెచ్చుకొని చదువులమ్మ వేదిక, కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగున, కాపాడమన్నది సర్కారు బడినడు నిన్నుగన్న ఊరినోనా, నింగిన మధ్యన విశ్వపు సంబంధము తెలియనో, ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెనో, నేలకొయిన వీరులు మృదుల అమృతం అందించెనో, గతమంత కథ కల్లి మహనీల చరిత్ర వినిపించునో, కలము పట్టుకొని కదిలించినారా తనుగ్ర గీతలు మారేనా, కలము పట్టుకొని కదిలించినారా తనుగ్ర గీతలు మారేనా, తరతరాలను తన ఎదగద్దుకుంటూ బడి దేశానికి అందించేనా, కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్ను గన్న ఊరిలోనా, కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారై మిగులున్న సాక్ష్యము మరవద్దు ఈ నెలనా.
1: విన్నారు కదా ఒక బడి పాట. ఇప్పుడు వర్షిత్, అశోక్ మరియు విఘ్నశ్రీ మేఘన పొడుపు కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, విందామా.
2: మేఘనా, నీకు నేను కొన్ని పొడుపు కథలు చెప్తాను, వింటావా?
3: చెప్పు, వింటా.
2: అయితే మొదటి ప్రశ్న, ఇది మనకు మాత్రమే సొంతమైంది కానీ దీన్ని ఇతరులే వాడుతారు, ఏమిటది?
3: ఏ, నాకు ఇది బాగా తెలిసే, ఇది మన పేరు కదా.
2: ఆ, చక్కగా జవాబు చెప్పావే. అయితే మరికొన్ని ప్రశ్నలు చేస్తాను, చెప్తావా?
3: చెప్తా. నాకు బోలెడంత ఆకలి వేస్తుంది, ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరీ ఇష్టం, కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు. నాకు తెలిసి అగ్ని కదా.
2: ఆ, బాగా చక్కగా జవాబు చెప్పావే. అయితే మూడో ప్రశ్న, నీటిలో ఉంటే ఎగసి పడుతా, నేల మీద రాగానే కూలబడతా, ఎవరిని నేను?
3: ఇది నాకు తెలిసి కేరటం కదా.
2: ఆ, బాగా చక్కగా జవాబు చెప్పావు.
4: తోకలేని పిట్ట 90 యామడాలు పోయింది, అదేమిటిది?
5: అది ఎంత సులువు, అది ఉత్తరం కదా.
4: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, అదేమిటిది?
5: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చిందా? అది నాకు తెలుసు, అది చీపురు.
4: వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, అదేమిటిది?
5: వంటి నిండా గాలు, కడుపు నిండా రాగాల, మురళి కదా.
4: అవును, చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం, అదేమిటిది?
5: అది పుస్తకం కదా.
4: అవును, తల ఉన్న కళ్ళు లేనిది, అదేమిటి?
5: తల ఉన్న కళ్ళు లేనిదా, గుండుసూది కదా.
4: అవును, చకచకపోయేవి రెండు, గట్టెక్కి చూచేవి రెండు, ఏమిటిది అది?
5: చకచకపోయేవి రెండా, గట్టెక్కి చూపేవి రెండా, అవి కాళ్ళు కళ్ళు కదా.
4: అవును, విత్తనము లేకుండా మొలిచేది, అదేమిటిది?
5: విత్తనం లేకుండా మొలుస్తుందా, గడ్డం కదా.
1: విన్నారు కదా పొడుపు కథలు. ఇప్పుడు గీతాంజలి హిందీ సాంగ్ పాడడానికి సిద్ధంగా ఉంది, విందామా.
6: హం భారత్ వాసీ దునియా కో, హం భారత్ వాసీ దునియా కో, పావన్ ధామ్ బనాయేంగే, పావన్ ధామ్ బనాయేంగే, మన్ మే శ్రద్ధా ఔర్ ప్రేమ కా అతుపుత దృశ్య దికాయేంగే, మన్ మే శ్రద్ధా ఔర్ ప్రేమ కా అతుపుత దృశ్య దికాయేంగే, హం భారత్ వాసీ ఊంచ నీచ కా భేద్ మిటా కర్ దిల్ మే ప్యార్ బసాయేంగే, దిల్ మే ప్యార్ బసాయేంగే, నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత రస సరసాయేంగే, అమృత రస సరసాయేంగే, హమ్ నిరాశా దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయేంగే, ఫిర్ విశ్వాస్ జగాయే.

0: श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे।
1: విన్నారు కదా గీతాంజలి పాడిన పాట. ఇప్పుడు నవ్యశ్రీ సినారే గురించి చెప్పడానికి సిద్ధంగా ఉంది, విందామా?
2: రచయిత పేరు సీనారే గారు. ఆయన అసలు పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈయన జన్మస్థలం సిరిసిల్ల జిల్లా హన్మాజీపేట గ్రామంలో జన్మించారు. ఈయన జననం 29/7/1931. వీరు ప్రముఖ కవి, గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషవేత్త, ప్రయోగశీలి. ఈయన రాసిన రచనలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయులు, మధ్యతరగతి మందహాసం, ద్వీపదులు, ప్రపంచపదులు మొదలైన 70కి పైగా కావ్యాలు రాశాడు. ఈయన అద్భుతమైన సినిమా పాటలు రాసి తెలుగు పాటలకు సాహితీ పరిమాణాలను అద్దారు. మన ప్రపంచంలో ముగ్గురికి మాత్రమే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అందులో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒకరు. వీరి విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఈయన ప్రత్యేకతలు శబ్దశక్తి, అర్ధయుక్తి, సీనారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత. ఈయనకొచ్చిన బిరుదు భారత ప్రభుత్వం వీరికి పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. ఈయన ఉద్యోగం చేసింది కులపతిగా తెలుగు విశ్వవిద్యాలయానికి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి పనిచేశారు. ఉస్మానియాలో తెలుగు ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈయన మరణించిన తేదీ 12/6/2017 ఈయన మరణించారు.
1: విన్నారు కదా ఒక కవి గురించి ఎంత చక్కగా నవ్యశ్రీ మనకు చెప్పిందో. ఇప్పుడు పూజమ్మ ప్రవళిక తీజ్ పండగ ప్రత్యేకతని బంజారా సాంగ్ ద్వారాగా మనకి వినిపిస్తారు.

0: ఉన్నాత్.
1: విన్నారు కదా తీజ్ పండుగ ప్రత్యేకతను మనకి పాట ద్వారా ఎంత చక్కగా వినిపించారో. ఇప్పుడు ఈఎంఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్

0: సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరింతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ పాల్వంచ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు వార్తలు వినిపించలేకపోతున్నాం. చిత్రగీతాలు వినండి. ఇప్పుడు వినండి అఖండ చిత్రం నుండి ఈ పాట.

0: వేల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ సంపద అంతా నా దగ్గరే,
1: మీ దగ్గర
0: ఆ పుస్తకాలన్నీ నా దగ్గర, నేను ఇన్ఛార్జ్ ఫర్ దాట్ బుక్స్.
1: మేడం, మీరు మిగతా పిల్లలందరికంటే కూడా ఆయనతో స్పెండ్ చేసే సమయం మీకు ఎక్కువ దక్కింది, ఆ విధంగా మీరు డెఫినెట్ గా
0: అదృష్టవంతులు.
1: యాజ్ అ పబ్లిక్ ఫిగర్, యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ స్టేట్స్ మ్యాన్, ఆయన ప్రజలకి తెలిసిన దానికంటే మీకు వ్యక్తిగతంగా ఆయన ఏంటో తెలుసు. సో అకార్డింగ్ టు యూ మీ నాన్న ఏంటి అంటే ఏం చెప్తారు మీరు?
0: యాక్చువల్లీ రాజకీయాలకు అతీతంగానే ఉండేవారు ఇంట్లో. ఇప్పుడు అందరూ మధ్యతరగతి ఫ్యామిలీస్ లో ఎట్లా ఉంటుంది, మా ఇంట్లో కూడా అటువంటి అట్మాస్ఫియర్. మామూలుగా మేము అందరం బళ్ళలోకి పోతాం, మా బాబాయ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే డాక్టర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, ఇంకోరు ఇంకేదో ఉద్యోగం చేస్తున్నారు. అట్లాగే మా నాన్నగారు కూడా అసెంబ్లీకి పోతున్నారు అనుకున్నాం, అంతేగాని ఇదేదో డిఫరెంట్ అని మాకు ఆ చైల్డ్హుడ్లో మాకు అనిపించలేదు. ఆయన మామూలుగా ఇంట్లో అందరు తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో అట్లాగే ఉన్నారు. ఇంట్లో ఉన్న చుట్టాలను పలకరించడం, పిల్లల్ని పలకరించడం, అందరితో కలిసి భోజనం చేయడం, స్పెషల్లీ లంచ్ తప్పకుండా అందరితో కలిసి భోజనం చేసేవారు, తప్పకుండా అందరితో కలిసి ఉండేవారు. ఆ భోజన సమయంలో కావచ్చు, మిగతా పండుగల సమయంలో కావచ్చు, చుట్టాలతోని అందరితోని ఆ సంబంధాలన్నీ బాగా అట్లాగే ఉండేవి. మాకేం డిఫరెంట్ గా అనిపించేది కాదు. రాజకీయాలు ఎన్నడూ మాట్లాడేవారు కాదు అసలు ఇంట్లో, అక్కడికి ఆఫీస్ వరకే పరిమితం అది.
1: మేజర్ డెసిషన్స్ అసలు మన దేశంలో రిఫర్మేటివ్ చేంజెస్ చాలా, మన రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థలో సంస్కరణలు కానీ వండి, జైళ్ల సంస్కరణలు కానివ్వండి, వైద్య రంగంలో అసలు ఎన్నో మేజర్ చేంజెస్ తీసుకొచ్చారు. వీటి గురించి మీకు అప్పుడు తెలిసేదా? ప్రజలు ఎన్నో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, మీకు ఎలా ఉండేది అప్పుడు?
0: చాలా వరకు మేము హై స్కూల్ దాకా, నేను డిగ్రీ లెవెల్ దాకా వచ్చేదాకా కూడా ఎప్పుడు రాజకీయాల గురించి ఎప్పుడు లోపల మాట్లాడేవాళ్ళు కాదు అసలు ఇంట్లో, ఎప్పుడు కుటుంబంలో మాట్లాడేవాళ్ళు కాదు. పేపర్ చూసేవాళ్ళం, పేపర్ అందరం రాజకీయాలను అందరం ఫాలో అయ్యేవాళ్ళం, ఏమవుతుంది అని తెలిసి అంతవరకు మాత్రం బాగానే తెలుసు. కానీ సర్ప్రైజ్ ఏంటంటే ఎంత జటిలమైన సమస్య అయినా కూడా, మామూలుగా ఇప్పుడు మనం అందరం స్కూల్కి పోతున్నాం కానీ మనకు పరీక్షలు లేనప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటాం, పరీక్షలు అప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటాం, కొంచెం సీరియస్గా ఉంటాము, ఎక్కువసేపు చదువుకుంటాము, కాస్త కొంచెం టెన్షన్ ఎగ్జామ్ రాసేదాకా. అంతే కొద్దిగా చేంజ్, అంతే, అది కూడా మనం నోటీస్ చేస్తేనే. కానీ ఏమి స్థితప్రజ్ఞుడు అన్నారు, అందుకే చివరిన గాంధీ భవన్లో గొప్ప కార్యక్రమం చేశారు 2003 అనుకుంటాను, దాంట్లో స్థితప్రజ్ఞ అని గురువు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అవార్డు ఫంక్షన్ కు నేను కూడా వెళ్ళాను.
1: చాలా తక్కువ సమయం స్పెండ్ చేసి ఉండొచ్చు కుటుంబంలో, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా మీనింగ్ఫుల్ టైం,
0: మీనింగ్ఫుల్
1: అని అనిపి,
0: క్వాలిటీ టైప్ లైఫ్ మాత్రం ఉంది తప్పక.
1: ఎలాంటి వాల్యూస్ మీకు బోధించేవాళ్ళు మేడం?
0: ఆయన చూసి నేర్చుకున్నాం అంతేగాని, ఆయన కూర్చుని మమ్మల్ని ఇగో ఇది చెయ్యి, ఇది బాగుంటుంది, ఇది బాగాలేదు, ఇది ఎందుకో బాగుంటుంది, అట్లా ఎప్పుడు మాకు ఒక నిర్బంధం కానీ, ఒక ఆజ్ఞ కానీ, ఒక తన ఇష్టాన్ని మా మీద రుద్దడం కానీ ఇలా ఎప్పుడు జరగలేదమ్మా. కానీ ఆయన చూసి మేము నేర్చుకున్నాం.

0: సింపుల్ గా ఉండడం, మంచిగా మాట్లాడడం, మీనింగ్ఫుల్ గా ఉండడం, మీనింగ్ఫుల్ గా అసలు అర్థం లేని మాటలు మాట్లాడటం కాదు, ఒక ప్రతి క్షణాన్ని కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా ఆహార విహారాల్లో అన్నిట్లలో అది పాటించేవారు. ఆ క్రమశిక్షణ
1: డిసిప్లిన్,
0: ఆ డిసిప్లిన్ కనిపించేది. బట్టలు వేసుకుని ఉంటే కూడా ఒక్కొక్కసారి
1: చాలా హుందాగా కనపడతారు ఆయన.
0: మరి ఆ అంటే ఇవన్నీ ఏమి కూర్చుని మాకు చెప్పలేదు, కూర్చుని బోధించలేదు, కానీ చూసి నేర్చుకున్నాం మేము. నిజాయితీగా ఉండడం, ఒక అన్న మాట మీద నిలబడడం, ఇవన్నీ నేను అన్న కదా చెయ్యాలి అంతే. అంటే నేను అన్న కదా చెయ్యాలి అని తన అన్నం అట్లా ఫాలో అయినప్పుడు మనం చూస్తుంటాం, అనుకరిస్తుంటాం మనం. పిల్లలే కదా తల్లిదండ్రులను అనుకరిస్తారు. పుస్తకాల షెల్ఫ్లో చెప్తున్నా కదా, కార్మికులకు సంబంధించిన విషయాలు ఉండేవి అందులో, తర్వాత కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ఉండేవి, మరి అవి కూడా చదివేవాళ్ళం మేము. అన్ని అన్ని కథలు ఉండేవి, అన్ని సిద్ధాంతాలు ఉండేవి.
1: మీరు ఆయన జీవితాన్ని ఒక కథగా అనుకుంటే ఆ కథలోని ఏ ఏ ఘట్టాలు, ఏ వాల్యూస్ మిమ్మల్ని ఈ రాజకీయ పరంపరలోకి, రచనా పరంపరలోకి నడిపిస్తున్నాయి?
0: యాక్చువల్లీ నేను రాజకీయంగా రావాలని నేను అనుకోలేదు, రాజకీయ అధికారం రావాలి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయనది, ఆయన జన్మనిచ్చిన ఆయన వల్లనే నా అస్తిత్వం కదా. ఆయన్ని అనుకరిస్తూ అనుకరిస్తూ సేవాధర్మము అనేది, ప్రజాసేవ అనేది ఒకటి మనసులో అట్లా హత్తుకుపోయింది. నాయన గారు పరమపదించిన తర్వాత 2004 డిసెంబర్ 23 నాడు పరమపదించడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం లోపలే స్వామి రామానంద తీర్థ మెమోరియల్ అని నాన్నగారు స్థాపించింది. అది దానికి అక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ ఒకనాడు నా కళాశాలకు వచ్చారు, మా ఆఫీస్కి. చెప్పారు, అరే సర్ప్రైజ్ చేసినారు నన్ను అన్న, ఏం కావాలి మీరు ఇట్లా వచ్చారు అని అంటే, నువ్వు మాకు పనిచేయాలి, మీరు కమిటీ మెంబర్ లాగా వీ వాంటెడ్ టు టేక్ యూ. అక్కడే మా వారు ఉన్నారు, నాకు ఎంత ఆలోచించాల్సిన అవకాశమే లేకుండా నన్ను మెంబర్ లాగా తీసుకున్నారు. అక్కడ ఏంటి పని అంటే, ఎక్కువగా మహిళలను ఉద్దేశించి చిన్నపిల్లలను, విద్యార్థులను, తర్వాత ఇంకా రకరకాల రుగ్మతలు ఉన్నాయి మనకు సమాజంలో, ప్రాబ్లమ్స్ అడ్రస్ తక్కువ ఉన్నాయా మనకు, వీటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గము, ఒక చర్చలు అక్కడ జరగాలని, దానికి ఒక దశాదిశ నిర్దేశించాలని ఆ ఒక మంచి వేదికను రామానంద మెమోరియల్లో ప్రారంభించాలి. తన గురువు గారి పేరు స్వామి రామానంద నాన్నగారి గురువు గారు, గురువు గారి పట్ల ఉన్న ఒక గౌరవంతో అక్కడే అది నెలకొల్పడం జరిగింది. బేగంపేటలో అక్కడ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం. తర్వాత కాలక్రమేణా నేను ఇప్పుడు అక్కడ సెక్రటరీ లాగా, అక్కడ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నా. సేవాభావం అనేది నాన్న నుంచి నేర్చుకున్నది. మనం బతుకుతూ మన కుటుంబానికి మంచి సౌకర్యం కలిగిస్తూ కూడా మనం ప్రజాసేవ చేయగలం. అది అదృష్టవశాత్తు నా మీద డిపెండెంట్స్ కుటుంబ సభ్యులు ఎవరు లేరు. మమ్మల్ని చూసి కూడా మళ్ళీ మన పిల్లలు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేయాలి. పని చేసేదంటే నీకు ఆహారం తినే హక్కు అంటారు కార్ల్ మార్క్స్. ఇవాళ భోజనం చేయాలంటే ముందు నేను ఏం చేశాను పని, ఏదైనా మంచి పని చేసుకున్నానా, నాకు గానీ నా కుటుంబానికి గానీ సమాజానికి గానీ పనికి రాని ఏ పని చేయకుంటే ఎలాగో, ఏదో ఒక పని మంచి పని చేయాలి కదా, ఆ తర్వాత నీకు భుజించే హక్కు ఉంది.
1: పివి గారు రచనల ద్వారా కూడా ప్రజల్లోకి కొంత ఐడియాలజీ తీసుకెళ్లాలనే ప్రయత్నం చాలా చేశారు. ఆయన అనుకోని చేయలేక మధ్యలో ఆపేసిన పుస్తకాలు కానివ్వండి, రచనలు ఏమన్నా ఉన్నాయా?
0: ఇన్సైడర్ ఫస్ట్ వచ్చింది, మొదటి ఇన్సైడర్ చాలా పాపులర్ నవల్. అది చాలా మనం నవల అనడానికన్నా మరి స్వీయ చరిత్ర అని రెండిటికి చాలా కష్టమైన, అది ఒక చిన్నటి ఏమంటారు తెరలాగా చెప్పడం కష్టము. తర్వాత వచ్చిన అయోధ్య కూడా, తను యాక్చువల్లీ అయోధ్యలో ఏమి జరిగింది అనేది ప్రజలకు చెప్పాలనుకోడు, ఎందుకంటే చాలా మందికి తెలియదు.
1: హై లెవెల్స్ ఉన్నాయి దాని గురించి,
0: రకరకాల థియరీలు ఉన్నాయి, కానీ అసలైన థియరీ మనం ఆయన రాసిన అయోధ్య చదివితేనే మనకు కరెక్ట్ గా స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే ఇంకా ఇన్సైడర్ 2 ఉంది, ఆ ఇన్సైడర్ 2 వస్తే మనకి ఇంకా బాగా ప్రజలకు చాలా విషయాలు
1: వచ్చే అవకాశం ఉందా?
0: వస్తుంది, తప్పకుండా వస్తుంది. మా కుటుంబ సభ్యులం ప్రయత్నం చేస్తున్నాము.
1: అలాగే ఆయన చాలా భాషల్లో మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు కూడా. సో ఎలా నేర్చుకున్నారు, అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది పివి నరసింహారావు గారు?
0: ఆయన సరస్వతి పుత్రుడు, ముందుగా చెప్పినట్టుగా ఏదో సరస్వతి కటాక్షం అందరికన్నా కొంచెం ఎక్కువ ఉందేమో. అలా 14 భాషలు అనర్గళంగా ఎట్లా మాట్లాడాడు, 14 భాషలలో కవిత్వం చెప్పగలరు, రాయగలరు, ఇది ఏంటో చాలా. ఇంకా సరస్వతి కటాక్షం కాకుండా మనం ఇంకా ఏం చెప్పుకోగలం? అయితే ఈ లాంగ్వేజ్ అనేది చాలా ఉపయోగపడుతుందమ్మా. మనకి కులబలం లేదు, ఖండబలం లేదు, ధనబలం లేదు, ఈ 3 బలాలు లేవు. ఒక్క సరస్వతి కటాక్షం, ఒక్క విద్వత్తు మాత్రమే ఉన్నది. ఆ విద్వత్తుతోనే ఒక మామూలి

0: చిన్న కుగ్రామంలో ఎటువంటి డబ్బు బలం లేని ఒక మామూలు కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ఢిల్లీ దాకా పోయి ప్రధానమంత్రిగా ఇప్పుడు మనకైతే చరిత్రలో ఎక్కడా కనిపించదు. అలా తను ఎర్రకోట మీద ఒక జెండా ఎగరవేస్తా, జాతీయ జెండాను ఎగరవేసే ప్రధానమంత్రి అవుతారంటే విద్వత్తే, ఇంకా వేరే ఇంకా ఎటువంటి లేదు. అట్లా ఫారిన్ మినిస్టర్ లాగా లాంగ్వేజ్ బాగా తోడ్పడతాయి. మన సంస్కృత భాష నేర్చుకుందామా అనే మన రేడియో స్టేషన్ లో మనం ఒక కార్యక్రమం చేసుకుంటాం, కేయూ రాణిన భూషణ్ అంతి భూషణం అని మంచి పద్యంతో స్టార్ట్ అవుతుంది, అది సంస్కృత శ్లోకంతో వాగ్భూషణం భూషణం అని ఎండ్ అవుతుంది. మంచి మాటతోని గెలుచుకోవచ్చు. అట్లా మరి ప్రపంచ దేశాది నేతలతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో సౌమ్యంగా, ఎంతో బాగా, ఎంతో జాగ్రత్తగా, మరి ఎటువంటి భావావేశం లేకుండా, అవతల వాళ్లకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాల్సి ఉంటుంది.
1: ఇదంతా కూడా జ్ఞాన సముపార్జన కోసం ఆయన చేసిన ఎఫర్టే.
0: అంతే,
1: భాషలు నేర్చుకోవడం కూడా
0: జ్ఞానమే. ఎప్పుడు ఆయన ఏదో ఒకటి కొత్త నేర్చుకుందామని. ఆయన గారు చాలా సర్ప్రైజ్ అడ్డా, ఏజ్ ఆఫ్ 62 ఇయర్స్ ఈ స్టార్టెడ్ లోని కంప్యూటర్ ఢిల్లీలో. ఇంతకన్నా పెద్ద గది ఉండేది, అంటే అప్పుడు కంప్యూటర్లు అంత పెద్దగా ఉండేవి, ఫుల్ ఏసీలో ఉండేవి అన్నట్టు. చెప్పులు బయట వదిలేసి మనం జాగ్రత్తగా ఏమాత్రం దుమ్ము పడకుండా ఆ రూమ్ లోకి వెళ్లాలన్నట్టు. ఒకసారి పార్లమెంట్ కు వెళ్తూ వెళ్తూ, ఏ వాణి ఇదిగో నీకోసం పెయింట్ బ్యాండ్ బ్రష్ అని తెచ్చు, ఒక సాఫ్ట్వేర్ తెచ్చినాను, ఇది నువ్వు ఫ్లాపీలో ఎక్కిచ్చేసుకో అని అన్నారు. ఇదేంటి, నాకు ఆన్ చేస్తే ఎక్కడ డామున వెళ్ళిపోతుందేమో అన్న భయం. ఆ కంప్యూటర్ రూమ్ లోకి వెళ్ళాలంటే క్లీనింగ్ తప్పించి ఇంకా నాకు ఏమీ తెలియదు. అక్కడ బాబాయ్ నాకు రేట్లో సార్, అక్కడ మాన్యువల్ ఉందమ్మా, ఆ మాన్యువల్ చదువుకుంటూ ఆపరేట్ చేయి అంటే ఎంత సింప్లిఫై చేస్తారు చూడు. నిజంగా ఆ రోజు అంతా అందులో చలికి వణుకుంటూ కూర్చుని అది చేశాను సాయంత్రం దాకా. కానీ సక్సెస్ ఏం కాలేదంటే, బొమ్మ వేయడం వచ్చింది కంప్యూటర్ మీద కానీ సేవ్ చేయరాలేదు. మళ్ళీ పార్లమెంట్ రాగా నాకు చక్కెర వచ్చింది, ఆధార్కే వచ్చింది. ఏం చేసినావు, ఏమేం బొమ్మలు వేసినావు ఇవాళ అని. ఏం బొమ్మలు అన్ని వేస్తూనే ఉన్నా కానీ సేవ్ కావడం లేదు అని అంటే, అరే ఈ బటన్ వస్తే సేవ్ అయిపోయాయి. అంటే ఎంత పెద్ద జటిలమైన విషయాన్ని కూడా చాలా సింపుల్ గా చెప్పడం అనేది, నేర్పించడం అనేది నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలా తను నేర్చుకున్నారు, తను లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఇన్సైడర్ తను టైప్ చేసుకునేవారు. తర్వాత 23rd December నాడు పరమ వధించినారు కదా, December 8th దాకా కూడా ల్యాప్టాప్ మీద పనిచేసుకున్నారు. తర్వాత కంప్యూటర్లో ఏవేవి కొత్త కొత్త లాంగ్వేజెస్ వచ్చినాయి, కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వచ్చినాయి, ఏది సింపుల్ గా మనం ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయచ్చు అనేది అడ్వాన్స్ ఉండేవారు. ఎంత అడ్వాన్స్
1: దట్ ఈస్ వాట్ హీ ఎన్విజన్ ఫర్ అవర్ కంట్రీ. ఈ లిబరలైజేషన్ రిఫార్మ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంకా ఇంకా లిబరలైజ్ చేస్తూ పోతున్నాం మన ఎకానమీని.
0: అంటే ఒక్కటి రేపు పొద్దునకో ఈ ఎలక్షన్స్ కోసమో ఆలోచించడం కాదు, తరతరాలకు పనికొచ్చేటట్టుగా ఆయన వేసినారు, అటువంటి చేంజెస్ చేసినారు ఆయన.
1: ప్రపంచం ఎంత వొలటైల్ గా ఉన్నా, ప్రపంచ ఆర్థిక రంగం అంతా ఎంత వొలటైల్ గా ఉన్నా, ఇండియాలో మాత్రం ఎకానమీ చాలా స్టేబుల్.
0: చూడండి ఎంత స్టేబుల్ గా ఉంది.
1: ప్రతి భారతీయుడు రుణపడి ఉంటారు పివి నరసింహారావు గారికి.
0: నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలు
1: మేడం. ఇంత సీరియస్ స్టేట్స్మెన్ కి కూడా దేర్ విల్ బి అ చైల్డ్ ఇన్ హిమ్, అది మీరే చూసుంటారు. నాన్నగారితో స్పెషల్ అనుభవాలు ఏమన్నా మాతో పంచుకోగలరా?
0: పిల్లలతోనే పిల్లల్లాగా కలిసిపోయేవాడు. సమ్మర్ వెకేషన్ వచ్చేది ఉంటే ఇంకా ఎప్పుడు వెకేషన్ స్టార్ట్ అవుతుంది అని మాకు ఫోన్ వచ్చేది. చెప్పంగానే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు, మా వదిన గారు, మా చెల్లెలు అందరూ కలిసి, అట్లా అందరం కలిసి కూర్చుని సామూహికంగా అలా పోయి యాత్రలు చేయమని చెప్పేవారు. దేశం ఏంటిది, దేశకాలమాన పరిస్థితులు ఏంటి అని తెలవాలంటే ట్రావెలింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ కి బాగా ఎంకరేజ్ చేసేవారు, పిల్లలందరినీ పంపించేవారు, మమ్మల్ని పంపించేవారు. వచ్చిన తర్వాత పిల్లలందరితో కూర్చుని పెట్టుకుని వ్యాసం రాయించేవారు. జైపూర్ వెళ్ళాల్సిన తర్వాత చదవ, జైపూర్ ఎంత దూరం ఉంది, జైపూర్ లో నువ్వు ఏం చూసావా, అవన్నీ రాసేవాడు. సరే పిల్లలు అందరూ రాసేవాళ్ళు, తప్పు రాసేవాళ్ళు, ఏదైనా సరే అందులో వాళ్ళకి ప్రైజులు ఇచ్చేవారు. ఏది బాగుంది అని చెప్పేవారు, అది నువ్వు బాగా రాసినావు, నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది అని. ఇంతేకాదు పిల్లలతోని అసలు కన్నా వడ్డీ ఇష్టం అన్నట్టుగా మనవాళ్ళు మన వాళ్ళతో చాలా ఇష్టంగా మాట్లాడేవారు. అయితే తను వీడియో తీస్తున్న, ఫోటో తీస్తున్న క్షణాలు ఇవన్నీ మధురమైన క్షణాలు. అట్లాగే సాయంత్రం 4 కాగానే, అంటే మామూలుగా ఫ్యామిలీలో తాతగారు నాన్నగారు ఎట్లుంటారో అట్లాగే ఉండేవారని మొదటి నుంచి చెప్పాను కదా. షటిల్ ఆడదామని షటిల్ కోర్ట్ ఉండేది ఇంట్లో, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా అందరితోనే షటిల్ ఆడేవారు. తను అలసిపోయేవారు కదా, మేము అందరం అలసిపోయేవారు. అట్లా పిల్లల్లో పిల్లలతో కలిసిపోయారు. చెస్ అంటే క్యారమ్స్ అన్ని ఇంట్లో ఉండేవి. ఎప్పుడు ఎప్పుడు ఆడుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, ప్రయాణాలు చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఆయన చూసే మేము

0: నేర్చుకున్నాను.
1: మేడం, మీరు చెప్తూ ఉంటే పివి నరసింహారావు గారి లైఫ్ నుంచి కేవలం పాలసీ మేకింగ్, లీడర్షిప్ క్వాలిటీసే కాదు, ఫ్యామిలీని వర్క్ని బ్యాలెన్స్ చేయడము, ఫ్యామిలీ టైం ఇవ్వడం, వాల్యూస్,
0: స్పెషల్లీ వాల్యూస్,
1: ఎంపతి, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. హీస్ అ బుక్ ఆల్ టుగెదర్. మేడం, ఎన్నో రకాల కథలు పివి గారి గురించి వినుంటారు, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ ఆయనని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు అనుకుంటున్నారు?
0: ఫ్యూచర్ జనరేషన్ పివి గారిని పివి గారి లాగానే గుర్తుపెట్టుకోండి. నా భూతో నా భవిష్యత్ అంటే ఒక మనిషిలో ఇన్ని శక్తులు భగవంతుడు ప్రవేశపెట్టినాడు, కానీ మనమే దాన్ని వాడుకోవడం లేదు. బ్రెయిన్ అందరికి భగవంతుడు సమానంగా ఇచ్చినాడు, పివి గారు కరెక్ట్ గా వాడుకున్నారు అంతే. ఒక అధికారం ఇస్తారు ప్రజలకు సేవ చేయమని, అందరం కరెక్ట్ గా నిజాయితీగా మనం ఆ ప్రజల సేవ కోసమనే మనం ఉపయోగించుకోవాలి. ఇంకా అంతకు మించి వేరే ఏమీ లేదు. ఇంకా ఏదో ఇంకా మంత్ర విద్యలు తంత్ర విద్యలు ఇంకేమీ లేదు. ప్రజలకు సేవ చేయడం అనేది ఒక పెద్ద అవకాశం, దానికి ఒక అధికారం వచ్చింది, దాన్ని ఫుల్ గా నిజాయితీగా మనం వాడుకోవడమే. ప్రజలకు ఏం ఉపయోగమో అదే చేయాలి, దానికి మళ్ళా ఎటువంటి ప్రచారాలు ఏమీ అవసరం లేదు. నిజాయితీగా ఆ పని చేసేది ఉంటే తరతరాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇప్పుడు తను చేసిన సంస్కరణలు, ఎస్పెషల్లీ ఆర్థిక సంస్కరణల గురించి మనం మాట్లాడుకోలే. ఆర్థిక సంస్కరణలు ఇప్పటిదాకా ప్రపంచం అంతా అల్లకల్లోలమైతుంది, అన్ని దేశాలు అల్లకల్లోలమైతున్నాయి. మనం నిబ్బరంగానే ఉన్నాం కదా, దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఆయన వేసిన పునాదులే కదా. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరు ఎవరు, తను ఒక ఎక్స్పర్ట్ తెచ్చుకునేవారు, కానీ ఆయన చూస్ చేసి రత్నాలను వేరుకోవడం అనేది అదే వాళ్లకున్న గొప్ప నైజం కావచ్చు. మన్మోహన్ సింగ్ గారు అట్లా ఎన్నుకోబడిన గొప్ప రత్నమే. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా పివి గారిని జ్ఞాపకం ఉంచుకోవాలంటే పివి గారి గురించి చదవాల్సిందే, పివి గారి గురించి తెలుసుకోవాల్సిందే. ఇంటికన్నా ముఖ్యం షార్ట్ కట్స్ ఏమీ లేవు జీవితంలో. ఒక వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వం ఎట్లా మనం గుర్తుపెట్టుకుంటామంటే వాళ్ళు చేసిన పనుల వల్లనే గుర్తుపెట్టుకుంటాం. రాజ్యసభలో కావచ్చు, తర్వాత పార్లమెంట్లో కావచ్చు, తెలంగాణలో అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా సరే గురుకుల పాఠశాలలు అనగానే పివి గారి జ్ఞాపకం వచ్చేస్తారు. ఎందుకంత జ్ఞాపకం? మరి వాళ్ళు చేసిన కార్యక్రమాలు, భూ సంస్కరణలు అనగానే ఫస్ట్ పివి గారే జ్ఞాపకం ఇస్తారు. ఇలాంటి ఇంకా వాళ్ళు అవాయిడ్ చేయలేరు. ఎంత ద్వేషం ఉన్నా కూడా ఆ పొజిషన్ లో ఉన్నా గానీ ఆయన పేరు ఉచ్చరించకుండా ఆ టాపిక్ మొదలే కాదు. సో అట్లా గుర్తుంచుకోవాలంటే అంత నిజాయితీగా పనిచేయాలి.
1: మేడం, పివి నరసింహారావు గారు పరమపదించిన 20 సంవత్సరాల తర్వాత ఆయనకి భారతరత్న వచ్చింది. వాట్ వర్ యువర్ ఫస్ట్ రిఫ్లెక్షన్స్ మీరు విన్న తర్వాత?
0: ఇక ఈ జీవితంలో నేను చూడలేమో, భారతరత్న అవార్డు ఇస్తుంటే మేము చూడలేమో, ప్రకటించడం మేము వినలేమో అనుకున్నా అది ఆ టైంలో నిజంగా మనం తప్పకుండా చెప్పుకోవాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేశారు. శత జయంతి ఉత్సవాలు మనందరికీ తెలుసు, దేశాలు దాదాపు 45 దేశాల్లో నేనే జూమ్ మీటింగ్ లో అటెండ్ అయినా. అప్పుడంతా కరోనా కాలం కనుక మనకి హాల్ మీటింగ్స్ చాలా తక్కువ ఉండే.
1: ఆకాశవాణిలో
0: సీరియస్ ప్రతిరోజు పివి గారి గురించి ఒక వక్త మాట్లాడేవాళ్ళు. ఒక సైంటిస్ట్ కావచ్చు, రైటర్ కావచ్చు, పోయిట్ కావచ్చు, కళాకారుడు కావచ్చు, రకరకాల సంబంధించిన వ్యక్తులు, రంగాలకు సంబంధించిన వ్యక్తులు పివి గారి గురించి వాళ్ళ అభిప్రాయాలు అట్లా ప్రోత్సహించినారు. ఒక 365 రోజులు దాదాపు ఒక పేపర్లో ఆర్టికల్స్ కూడా వచ్చేవి, వాళ్ళ దృక్పథాలు రాసేవారు. ఆ దానికోసమైన పేపర్ చదివిన పాఠకులు కూడా ఉన్నారు నాకు. అట్లా దివ్యంగా గొప్పగా చేసినారు పివి గారు. విశ్వమానవులు ఒక్క తెలంగాణకే పరిమితము, ఒక్క తెలుగు వాళ్ళకే పరిమితం కాదు, భారతదేశానికే కాదు, విశ్వమానవులు అని నేను చెప్తాను. సో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్నం ప్రకటించడం, ఓ మా ఇంట్లోనైతే మా ఇంట్లో ఏంటి, ఆయన అభిమానులందరూ ఇప్పటికీ కూడా ఫోన్ చేసి ఇప్పుడే నిన్ననే వచ్చింది మా భారతరత్న అన్నంత గొప్పగా వాళ్ళు ఉత్సాహంగా మాట్లాడతారు మాతో. సో అది లేట్ అయింది, లేట్ హే
1: దురుస్తాయా
0: దురుస్తాయా అన్నట్టుగా తెలంగాణలో మన తెలుగులో మాట్లాడే వాళ్ళు భారతరత్న మొదటిసారి కదా. సౌత్ ఇండియా నుంచి దక్షిణాది నుంచి కూడా వచ్చిన ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి కదా.
1: చివరిగా ఒక్క ప్రశ్న మేడం, మీరు ఎన్నో విషయాలు మీ నాన్నగారి నుంచి వినుంటారు, ఆయన వారసురాలుగా అటు రాజకీయంగా ఇటు కుటుంబ పరంగా రచనా వ్యాసంగంలోను ఆర్ట్స్ లోను మీ ప్రెసెన్స్ ఉంది. మీరు ఆయన చెప్పే విషయాల్లో మిమ్మల్ని డ్రైవ్ చేసే ఒక్క విషయం ఏంటి అంటే ఏం చెప్తారు?
0: తనకు తెలియని రంగం లేదు. వ్యవసాయం తీసుకోండి, వ్యవసాయంలో ఉన్న అనేక విషయాలు చెప్తారు, అంటే అంత లోతుగా అధ్యయనం చేస్తారు ఒక వ్యవసాయ రంగం. అట్లా ఒక ఫోటోగ్రాఫర్ అమ్మా, ఫోటోగ్రఫీ ఈజ్ హిజ్ ప్యాషన్. అయితే ఏదన్నా పోతాం అంటే మొట్టమొదటి కెమెరా బ్యాగ్ లో పెట్టుకుంటారు అన్నట్టు. కొత్త కెమెరా కొనుక్కోగానే పాత కెమెరా నాకు ఇచ్చేస్తారు. సో అట్లా తెలియని రంగం అంటూ లేదు అసలు.

0: అట్లాగే క్రియేటివిటీని బాగా ప్రోత్సహించేవారు. ఇప్పటిదాకా పిల్లలు డాన్స్ చేస్తుంటే పాటలు వింటుంటే ఆయన ఎట్లా ప్రోత్సహించారు. అట్లాగే నేను కూడా పెద్ద చదువులో గొప్ప నేను మేధావిని కాదు, నేను క్లాస్లో మార్కుల వెనుక ఎప్పుడు పడలేదు. ఆయన ఎప్పుడు మార్కులు ఇన్ని తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి అట్లాంటివి కూడా ఎప్పుడు అనేవారు కాదు. ఫస్ట్ క్లాస్ వచ్చినా టెన్త్ ర్యాంక్ వచ్చినా పెద్ద ఏమి పట్టించుకునేవారు, మామూలుగా ఇట్లా సైన్ చేసి పంపించారు రిపోర్ట్ కార్డులో. కానీ మా నాన్నగారి ఆఫీస్ రూమ్ పక్కనే ఒక చిన్న గది, అందులో కొంచెం ఏమి ఉండేది కాదు. అక్కడ నేను ఒక స్టూడియో లాగా ఏర్పాటు చేసుకున్న ఆర్టిస్ట్ కదా, సితార్ క్లాస్ ఉండేది. సితార్ మాస్టర్ వచ్చి సితార్ చెప్పేవాడు, తబలి ఇన్స్టిట్యూట్ తో ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు, ఆ తర్వాత పెయింటింగ్ చేసుకునేవాళ్ళు. నా ఫస్ట్ కార్యక్రమం నాకు బాగా జ్ఞాపకం, నేను మూడ్స్ ఆఫ్ రాగాస్ అని, దాని అంటే రాగం బాగా పెట్టుకుని ఎట్లా వస్తే అట్లా అంటే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అట్లా నీకు ఎట్లా వస్తే అట్లా చెయ్యి అని మా గురువు గారు చెప్తారు. సరే ఎట్లా వస్తే అట్లా ఇట్ విల్ బికమ్ టర్న్ అవుట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ అబ్స్ట్రాక్ట్. అట్లా ఒక థాట్ పెట్టుకుని ఒక రాగం పెట్టుకుని మనం దాన్ని పెయింటింగ్ చేయడం, భైరవి రాగము ఏదో ఏదో ఒక రాగం పెట్టుకోవడం. అట్లా నాకు తెలియదు పక్కనే బాబు ఉన్నారా లేదా అనే సంగతి తెలియదు. అంటే ఒకసారి పెయింటింగ్ లోకి వెళ్ళిపోయినాం అంటే మ్యూజిక్ లో వెళ్ళి మీ అందరికీ అనుభవమే కనుక బయట ప్రపంచం మనం మర్చిపోతాం. సడన్ గా జ్ఞాపకం వచ్చేసి లేకుంటే అరగంట అయిపోయిన తర్వాత సారీ నాన్న మీకు ఇబ్బంది అయిందండి, లేదు నీ రియాజ్ బాగా నడుస్తుంది కదా నడవాలి అంటే యూజ్ టు ఎంజాయ్. అంటే హీ వెన్ మై ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ దెన్ ఇట్ ఈస్ ఎ బూస్ట్ ఫర్ మీ. నాకు కూడా ఎట్లా అంటే ఇంకా చేయాలనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది కదా. అట్లా అంతేకాదు నా ఎగ్జిబిషన్ అవుతున్నప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నావు ఎన్ని పెయింటింగ్ చేసినావు అన్నారు. ఇంకా పక్కనే ఉన్నాను కనుక నేను ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నా కళాభవన్ పక్కనే కళాభవన్ ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్నానంటే తన ఫ్రెండ్ పిటి రెడ్డి గారు, అంటే తన ఫ్రెండ్స్ అందరు ఎట్లా అంటే కళాకారులు అప్పుడు పిటి రెడ్డి గారు గొప్పవారు, అప్పుడు అట్లా శేషగిరిరావు గారు పెయింటింగ్ లో అట్లా రకరకాలు సరే. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వీళ్ళందరూ పండితులందరూ ఇంట్లో అందరూ వాళ్లే ఉండేవాళ్ళు కదా, అరే పిటి రెడ్డి గారిని పిలుస్తాను అని, పిటి ఒకసారి ఇటు రావయ్య అని, మా అమ్మాయి పెయింటింగ్స్ బాగున్నాయా ఆ పెయింటింగ్స్ అక్కడ ఎగ్జిబిషన్ పెడుతుంటే తన ఫ్రెండే మళ్ళా ఇనాగ్రేషన్ చేయాలి, ఇరాన్ కౌన్సిలేట్ జనరల్ ఉంటారు కదా మా ఫ్రెండే తను అని పిలుచుకొని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఎట్లా పైకి తీసుకొని రావాలి హాల్కి కానీ, తను పైనే ఉన్నారు నేను నీ వెంట ఉన్నాను. ఆ ఫోటోగ్రాఫ్ చూస్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ నాకు ఎంత ఇన్స్పైరింగ్ అది నా టేబుల్ మీద నేను పెట్టుకుంటాను అది, తను ఇన్స్పైర్ నేను పైకి మై ఫాదర్ అని చెప్తున్నా నేను, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై ఫాదర్ ఇరాన్ జనరల్. సో ఇలా ఎంకరేజ్ చేశాను అంటే బాగా క్రియేటివిటీని కానీ అన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు జీవితం.
1: వనితాలోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.
2: ఖబరుం కే సాత్ మే కలీమ్ అహ్మద్. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने कहा है कि भारत अंदरून मुल्क के दिफाई सामान की तैयारी पर तवज्जो मरकूज करते हुए समुंदर से लेकर आसमान तक तेजी के साथ महफूज और खुदकफील बनता जा रहा है. वज़ीर-ए-आज़म ने मुल्क में ही तैयार किए गए हवाई जहाज C-295 की पहली परवाज मुकम्मल होने को उजागर किया. आकाशवाणी पर मन की बात प्रोग्राम में जनाब मोदी ने कुछ वक्त के लिए सोना खरीदने और गैर मुल्की सफर करने से गुरेज करने, नीस कार पूलिंग को फरोग देने की अपनी हालिया अपील के सिलसिले में सरगर्मी के साथ हिमायत करने पर मुल्क के शहरियों के तहत तशक्कुर का इजहार किया. विक्टोरिया में वजीर आजम नरेंद्र मोदी ने सेशेल्स के सदर पैट्रिक हरमेनी के साथ दो तरफा बातचीत की है ताकि बाहमी इश्तराक का जायजा लिया जा सके. सरकार ने भारतीय शहरियों से कहा है कि वो सफर से मुतालिक जरूरी दस्तावेजात के बगैर कैलाश मानसरोवर यात्रा पर न जाएं. मगरबी एशिया में सिक्योरिटी की सूरत हाल बिगड़ गई है. अमरीका और ईरान की अफवाज ने एक दूसरे के खिलाफ फिर से हमले किए हैं. और ख्वातीन के ICC T20 वर्ल्ड कप में आज लंदन में ग्रुप ए के आखिरी मैच में भारत का मुकाबला ऑस्ट्रेलिया से होगा. अब खबरें तफसील से. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने इस बात को उजागर किया है कि भारत में बनाए गए C-295 तर्ज के हवाई जहाज की पहली परवाज मुकम्मल होने के साथ ही भारत ने जून के महीने में एविएशन के शोबे में बड़ी कामयाबी हासिल की है. आकाशवाणी पर मन की बात प्रोग्राम में मुल्क से खिताब करते हुए वज़ीर-ए-आज़म ने बताया कि इस तरह के 40 हवाई जहाज भारत में तैयार किए जा रहे हैं.
3: C-295 ये विमान मेड इन इंडिया है और सी

కార్యక్రమంలో తర్వాతి శ్రోత జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి కన్నాపాసి బాలపాసి అరుణదేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణచరిత చాపేల్ చైతు అక్షయ అమృత అనూష కీర్తి శతాక్షి అంబు జశ్వంత్ భానురాజ్ రాజా మౌనిక రాధాపాసి బవ్వపాసి రోహిత్ రోషిణి రోహితవల్లి ఉమా పార్వతీబాయి చోటా పూరన్ పాసి ఎండి షాకీర్ షాహేజాది రామ్ఫల్ పాసి వెంకటేశ్వరరావు వీళ్ళందరి కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఈ పాట.

తర్వాతి శ్రోత లక్ష్మీదేవిపల్లి ప్రశాంతి నగర్ నుండి మారెపోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూప, సుధాకర్, లలిత వీరందరి కోసం జీవన జ్యోతి చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాతి శ్రోత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, నాగచైతన్య, శ్రీదేవి, ధరణి, కొర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న వీరందరి కోసం ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పంజాబ్ గడ్డ ఏరియా నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మి, వెంకటేష్, షార్వాణి, జయంత్, శేఖర్, స్వర్ణ, దత్తాత్రేయ, రాజేష్, కల్పన, రుద్రాన్స్, సాయి, ప్రణీత్, చంద్రయ్య, భారతి, పోషమ్మ, గంగ, అవినాష్, హేమంత్, ఆదిత్య, కొమురయ్య, కనకలక్ష్మి, కుమార్, రమ్య, భద్రయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరి కోసం పరదేశి చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో చివరి శ్రోత. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ కోరుతున్న చిత్రం శృతిలయలు. ఇప్పుడు వినండి మీరు కోరుకున్న ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటకం ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

అనార్కలి నాటకం వింటారు. రచన శ్రీ మూతుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఊలూరి వెంకటేశ్వర్లు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలూరి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి నిందిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎన్ నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్విఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూర్ సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: కౌన్సిలింగ్ జీ షాజాడా సలీం తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు
1: అన్నారు కళీ. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేసి.
2: ఏమి చేస్తానో గురూజీ?
1: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందన్నమా. ఆ బలంతో, ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కదా రుణి?
2: అవును, మా నాన్నగారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురూజీ.
1: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాతికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది.
0: ప్రాంతేంజీ సరదాగా సలీం దయచేస్తున్నారు.
1: సలాం సలాం షహజాదా సలీం వారికి.
3: అలైకుం సలాం.
1: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
3: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అజరామరమైన కీర్తి వస్తుంది.
1: చిత్తం చిత్తం ఉపక్రమింప నా ప్రభు.
3: మంచిది.
1: అనర్కలి గజ్జకటమ్మ ప్రారంభించు.

Hey!

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొంగిక నాట్యకలకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియబోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చేస్తాం.
0: పేరు?
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి నీ అదృష్టం అన్నా?
0: సహజాగా వారికి సార్వభౌముని సెలవైంది. ఈమె తన విశ్రాంతి కాలంలో జననాలోనికి రావచ్చును. ఫర్మానాయే వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి దాచి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చలినది.
3: ప్రభు, గాయకులు తాన్సేంజి దయచేసినారు.
0: రమ్మను. తాన్సేంజి
1: జహాపన.
0: ఆమెకు నాట్య కళాభ్యాసం అంతా పూర్తి అయినదా?
1: చాలా భాగం అయిపోయినది. హస్తభేదాలు, భూభేదాలు, గ్రీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
0: ఏదైనా భావమునిచ్చి అభినయించు మనసు స్వతంత్రముగా అభినయించగలరా?
1: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
0: చురుకైనదే.
1: ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు.
0: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
1: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
1: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
3: కాంతించి కొరకు పాదుషా వారి సెలవైనది.
1: జహాపన సెలవు.
0: మహాశయ్, ఏమీ లేదు.

可以回天了。

0: అనార్కలి, ఈ నడతి వద్దుటకు కూడా ఇవే నాట్యపు పుణ్యమాలను అభ్యసిస్తున్నావా?
1: అనార్పణ, అది నడక నాట్యం కాదు. పాలు చల్లారిపోని
0: చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనార్కలి, ఈ పాలంలో ఏం దొరుకుతుందో?
1: పాలసుగంధి, చక్కెర.
0: కాదు, నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో కొత్త రుచి, కొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
1: నాకెన్నో తెలియదు ప్రభు.
0: తెలియకుండానే జరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
1: జాపన, ఆ పువ్వు కన్నీ ఎంత పుణ్యం తీసుకున్నదో కదా.
0: పుణ్యమనగా?
1: ఏదో గొప్ప తపస్సు.
0: కాదు కాదు, గొప్ప పుణ్యం అంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
1: అది ఎప్పుడు ఎవరిపై పడును ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవము, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు,
0: దాసి అని చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనార్కలి. ఇటు చూడు అనార్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకు ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనార్కలి?
1: అదేమి ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే వచ్చినది కదా.
0: అది కాదు అనార్కలి. అనార్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనార్, వక్షస్థలం ఉదిగేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత వేడిగా ఉంది. ఏ ప్రేమించడం లేదా అనార్?
1: నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను. ఈ పువ్వులు నాలో శక్తిని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నాయి. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసికి కావు అంటున్నా. ఎంత అపచారం జాపన.
0: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలోని చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకముందు ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
1: నేనొక్కటి కోరుతాను.
0: వేయి కోరుకుదము.
1: నేటి నుండి భారత సింహ పీఠికపై

0: భౌతిక దేహం మాత్రమే ఏంటి? అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపవాలి.
1: అంతేకాదు అన్న, ఈ సలీం ఈ క్షణం నుండి అనార్కలి అసర సుధారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల పైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు ఒలికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అన.
0: అలా అనకూడదు ప్రభు.

తాన్ సేన్ జీ జహాపన మానవలోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇలుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. శాంతి, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరిచి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతోంది. ఉపక్రమించు నా ప్రభువు.

0: ಪದೇ ಬಿ ಅನ್ನ ಕಡಿ ಸಲೀಮ್ ಯುವರಾಜ್ ಹೊಡಿಲು
1: ಯುವರಾಜ್
0: ಇದು పరపాటి కానీ శరం నహీ తాము విశ్రాంతి భవనానికి దయచేయ మనవి చేస్తాను. షహజాదా సలీం వారు కూడా విశ్రమించారు. తాంతేంజీ తమరు వెళ్ళండి. దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరములకు చేర్చి కలిపెట్టి ఉండు. రాజా మాన్సింగ్ తొందరపడకండి.
2: చాలా అనుచితమైన కార్యం జరిగింది. వారిని ఒళ్ళో ఎంత ధైర్యంగా ఒరిగింది.
0: అవును దిలే ఖాన్జీ, ఇది అమానుషం, అకృత్యలు. ఎవరు కాదండి,
2: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత పరాభవం జరిగింది. నిశ్చజాతి బాని శరదాతాను మందలించక నెత్తిలెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్సింగ్జీ. దిలే ఖాన్జీ, మీరు తొందరపడకండి.
3: ముఖం
0: మీరు శాంతించినట్లు చెప్పగలరు.
2: నేను శాంతించాలి. బానిసలు పెట్టుకుని సైతకళాడు నీచ ప్రదర్శనాలకు మా మేర తినవలేదు. క్షత్రియ జాతితో కులతూక గల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నీచత్వం నేను ప్రేమపదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని తీరిపోయింది.
0: రాజు సహా, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం
3: చేద్దాం.
0: హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలి చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించకండి.
4: ఎంత చక్కనిది ఈ దాడిన మొక్క. అరుణారుణ కంపులు వెరసందుకుని ప్రకృతిలోని సౌందర్యాలంతా గొప్పకొన్నది. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? సోఫియా, నిజం చెప్పు, భయం లేదు.
5: నగరులో నుంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
4: నగరులో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
5: భక్తులు చేయమన్నారు.
4: అనగా?
5: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
4: సరే, నీవు కఠోర శాసనం సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరించేస్తారు.
6: ప్రభు,
4: వజీర్జీ, చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై తిరసు ఉంచుకున్న పాలితులపైన కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట్టు కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు.

0: అది పరిహాస ధర. అది మానవుని అల్పత్వానికి చిహ్నం. అతని తిరుహాసం తిరులాడు ఈ ప్రశాంత మధురము శిరీష కోమల రమణీయములు అయిన సృష్టిపై కట్టి తరుట కథాయి కార్యం.
1: జహాపన మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
0: మంచిది, కూర్చో.
1: నేను కేవలము చక్రవర్తి సందేశహారిని వలే రాలి, సహృదయముతో విషయం సమక్షముల చర్చించుటకు కూడా వచ్చి. జహాపన అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థను ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితు మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్ష పడినాను. తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనటలు ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. జాపన పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేత కాంతులతో హృదయ మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము వంటి అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
0: అయినా
1: ప్రభువులు సామ్రాజ్యలాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమస్థితిలోనైనా అన్యభావానికి దాసులై వాటిని అగౌరవం చేయరు.
0: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలే?
1: తమ అభిప్రాయం
0: యథార్థమునే వచిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరి విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలిని గౌరవించడం
1: అది బానిస జాతి పువ్వు గదో జహాపన. దానికి గులాబీతో సహచర్యం
0: బానిస. పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును చేసుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
1: సంస్కారం అన్నా అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి బద్ధుడు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేద్దామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
0: ఏమి ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కంఠానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిస అయ్యవు కాదు. నేను స్వేచ్ఛాజీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలిని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతాను. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి. వజర్తి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వర్ణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నసంగు.
0: అవసరమైనతో

0: हाँ बोलो
1: यहाँ साम्राज्य स्थापनोद्देशंलो మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
0: జహాపన్, ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠులతో అనిపించుకుంది.
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలు.

0: తోసిరాదని భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాదాను. అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులు తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపనిదా? అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భాగంత రాదు, భావింపవచ్చు. కాని ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు. ఏమి, భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని? యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోవునేమో. రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చూరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు. నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా? అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది. రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తేలే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా? కావున మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి. రాసరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయ దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా. ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
1: తెలియదు.
0: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
1: నేను చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉలిమివేస్తున్నట్లవుతుంది.
0: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన తదింపైన అలా పడిపోతావా?
1: నాకేమీ తెలియలేదు ప్రభు.
0: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
1: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారు ఎవరూ లేరు. అది ఏ సృష్టి సందేశమో కాదు. రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలో ఈ రక్తవాహితలన్నీ పొంకులెత్తి నా కళ్ళ ఎదుట ఒక చోసి మెరిసిపోయింది. ఒక మాటకి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
0: నీవు సలీం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
1: ప్రేమ అనగా?
0: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
1: నేను వారి సాంగత్యాన్ని అభిలషించటం లేదు జహాపన.
0: అది కాదు, వారిని నీవు ఆశించుట.
1: వారిక్కడ నాకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనమే.
0: దానినే వలదని శాసిస్తున్నాను. దానినే ప్రేమ అంటాను.

0: దర్శన కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లు అవుతుంది. వాంఛించుటలేదు. పేదలై సన్నిధినత్వం చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే. ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
1: నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోక
2: అనర్కని. నీవు రాకుమారుని అపేక్షించడం రాకుమారునకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుడు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షించదు. నీ ప్రేమ నిష్కలంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎగుచు. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు. ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
0: ప్రభు, ప్రభు, నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం వణికిపోయి ఊపాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా? రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్థని ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమ్మనండి ప్రభు. నడిచిపోమ్మనండి. జాకుల నేను రాకుమారిని చూడకుండా ఉండలేదు. అది నాకు అసాధ్యమైన పని. సమనిశ్చితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి మాకు ఉపకారం చేయండి ప్రభు. మాకు ఉపకారం చేయండి. అంతే అంతే నేను కోరేది ప్రభు. ప్రభు
1: అమ్మా, ఈ ముష్కరమైన సామ్రాజ్యపు ఇనుప కిరీటం కింద తలయొగ్గిన మహాపాపములు, నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై మీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ ఈమెను ఆ అవతలకి తీసుకొని పొండు. ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిణులు ఈ అనార్థ రాజనీతి తంత్రజ్ఞుడైన ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవిత గీతికలు ఉపవసించే అబుల్ కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్కలి కలీంద వివాహాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తాడు అబుల్. జహాపర కవి అయిన అబుల్ దాన్ని గానం చేస్తాడు.
3: జహాపర కౌన్ హై? మే రాజా మాన్సింగ్ హూ.
1: మాన్సింగ్ కూర్చో.
3: జహాపన లాహోర్ అంతా గగ్గోలుగా ఉంది.
1: ఏ విషయం?
3: షహజాదా సలీం బానిస కూతుర్ని పరిణయం ఆడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలో గుటకు అంగీకారం లేదు.
1: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
3: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
1: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
3: కర్తవ్యము
1: ఏమియును లేదు. నీవు వెళ్లి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞా బలదర్పాలతో ఎదుర్కొని
3: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్ లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా?
1: అనచివే
3: చేయదాలను

0: మన్మోహన్ సింగ్ నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
1: పేదాలను గ్రహాపణ క్షమింపుడు పేదాలు ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరించదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరతిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల దంతాత్మలలో వీర విహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు కాని అవమాన పరాజితులు కావటాన్ని భరించదాలు. యోగ్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ మతమాల శాశ్వత సఖ్యం కోసం పెనగులాడే మీ శ్రీయుతగా ఉండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపొమ్మనిచ్చారు. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిటౌరు ప్రభు రా ప్రతాప్ సింహ్ మొఘల్ సామ్రాట్టునకు సామంతుడుగా ఉన్నదాలకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కల్పించుకున్నాడు. సర్వ సైన్యాధిపతి ప్రభు నాకి సర్వ సైన్యాధిపతిత్వంతో పనిలేదు. ఒక క్షత్రియ జాతి అయిన నేల సమస్త భారతీయ సభ్య జాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను ధర్మానాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
2: మాన్సింగ్ మాన్సింగ్
0: రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయా ప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
3: లేదు.
0: తెల్లవారక పూర్వమే అనార్కలీన్ సజీవ సమాధి చేయించు.
2: జహాపన జహాపన మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాగా సలించేమి శిక్ష. ఆమె అపరాధము కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించింది పుత్ర వాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చింది. అసహాయ గదా అని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారు.
0: నేను తొందరపడ్డాను. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి
4: Oh,

0: నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళాప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకునవలె నా బిడ్డ. బిడ్డ, అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ? నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకుని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా? సూర్యులలోని జ్యోతిస్తుపోయి సృష్టిగాఢ అంధకారమైపోయి
1: అనా, ఇక నీవు నాకు లేవా అనా? నీవులను విడిచిపెట్టేవా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీ అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక అసాహుడినైన నిర్భాగ్యుని అనా. నేను నిర్భాగ్యుని. నువ్వు మరణింపలేదు. ఈ సరి నేను నిశ్చిత్ర ఒక చెప్పాను, స్నేహించాను. ఈ పాషాణ సీమలో ఊపిరాలక మృత్యువును ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినావా అనా? నేను పరిగెత్తి కడుపుకుంటాను.
2: చక్రవర్తి శాసనం.
1: శాసనం డిస్కవరీ పైన శాసనం. ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన నా అనర్హత బలి అయిపోయింది. నీ దాహం తనది. ఈ శాసనాలు ఈ నిర్బంధపు పరమానాడు. ఇక అనర్హతని చేరదు. అనర్హతి అప్పుడే నీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది. అయ్యో అమ్మాయి శక్తి అబలైన అనార్పై ఎంత ముష్కరపు శాసనం. అసహాయ ప్రాణి కదా ఆయన్ని చెలాయించిన నీ చిత్ర కథా కళాపములు ఆమె కృంగిపోయి పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజ్వరిల్లి విస్తృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపక్తులు

0: పొందిరా. ఇది తరతరముల తగలగలదు. మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది. ఇక బంగారు కట్టెపై రత్నమయ కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకొని గాఢ నిద్రపోవాలి. ఈ స్త్రీ జీవ శివలో బ్రతికే ఉంటాడు.
1: మీరింతవరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీతం శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు. కాయనీ గాయకులు శ్రీ ఎన్సీబీ జగన్నాథాచార్యులు, శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి మింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్బిఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బంద, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి బలే బలే మగాడివోయ్, చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి దశావతారం చిత్రం నుండి పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు నిలయమైన సమయం సరిగ్గా 5 గంటలైంది. ఇప్పటి నుండి మీకు చిత్రగీతాలను అందించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు మహాశివభట్టు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.

0: మన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు సీతాకు ఒక చిలుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన యువల గీతం. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

సీతారామ కళ్యాణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యువల గీతం. సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

నాలుగు స్తంభాలాట ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి సంగీతాన్ని అందించారు రాజన్ నాగేంద్ర.

గొప్పెడు మనసు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రేమ సంకెళ్ళు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన యువల గీతం. ఈ పాటకు సంగీతాన్ని అందించారు రమేష్ నాయుడు.

అమ్మాయిల శపథం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్యరం పాడిన పాట, సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం విజయభాస్కర్.

కళ్యాణి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామతి, సంగీతం రమేష్ నాయుడు.

కాంచన గంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన యువల గీతం, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ సాయంత్రం 6:35 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నవి తిరుగా ఉషాలమణి. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. రాష్టంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మన దేశం ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
1: C295 ये विमान मेड इन इंडिया है और C295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి అన్నారు. ఆటల ద్వారా సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, యువత క్రీడల పట్ల మక్కువను కనబరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రధానంగా ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: పశ్చిమాసియాలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం బంగారం కొనుగోలు వాయిదా వేయాలని, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లడం మానుకోవాలని, రైతులు రసాయనిక ఎరువులు వినియోగించడం తగ్గించుకోవాలని తన సూచనలను దేశ ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా హర్షించారు.
1: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था, कुछ समय के लिए सोना खरीदने से बचें, कि विदेश में छुट्टियां मनाने से बचें, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था.
0: వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా మహత్తర మార్గదర్శి అని ప్రధానమంత్రి అన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవడం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చునని ఆయన అన్నారు. జూన్ 21వ తేదీన జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 200 దేశాల్లో 2500 ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్బంగా అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ లో మన దేశం అగ్రస్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పీఎం జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని, ఈ బీమా సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर ₹2,00,000 तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. कि आप
0: నీటి సంరక్షణ మన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, సమాజంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలని ఆయన సూచించారు.

0: వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం, భూగర్భ జలాలను పెంపొందిద్దామని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ పిలుపునిచ్చారు.
1: జల్ సంచయ్ తో కర్నా హీ కర్నా హై, బారిష్ కే పానీ కి ఏక్ ఏక్ బూంద్ కో హమే బచానా హై. క్యాచ్ ద రెయిన్ యే అభియాన్ జరా భీ ఢీలా నహీ ఉనే దేనా హై. మేరా ఖాస్ ఆగ్రహ హై, వర్షా కా బూంద్ బూంద్ పానీ హమ్ మిల్కర్ కే బచాయే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం దేశ ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతోందని, దేశవ్యాప్తంగా జరిగే ఎన్నో విశేషాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమయ్యంజిరెడ్డి అన్నారు. ఈనాటి మన్ కీ బాత్ ప్రసంగం గురించి ఆకాశవాణికి ఆయన తన స్పందన తెలియజేశారు.
2: ఎవరైతే జన్ధన్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వాళ్ళందరూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా 436 రూపాయలు మాత్రమే, 200,000 నేచురల్ డెత్ కు పనిచేస్తా ఉంటది. 100% మీరు అందరు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన దానికి అందరు పాటించాలని కోరుతూ.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ఈ రోజు కొనసాగింది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందులు వేయడానికి బస్టాండు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. బిడ్డల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తు కోసం ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత తెలంగాణను ఆవిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. ఈరోజు హైదరాబాద్ బోరవండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే నవీన్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరోగ్య మంత్రి ప్రారంభించారు. చిన్నారులకు ఆరోగ్యవంతమైన, బంగారు భవిష్యత్తుతో కూడిన బాల్యం అందించడం పౌర సమాజం బాధ్యత. పోలియో రహిత భారత్ కోసం రాష్ట వ్యాప్తంగా ఈవేళ నుంచి జూన్ 30వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాల వ్యాప్తంగా పల్స్ పోలియో బూత్లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ కు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కనగల్లో 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించే హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్ రహదారులుగా ఆవిష్కరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా 451 రహదారులను 6,092 కిలోమీటర్ల పొడవున అభివృద్ది చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పట్టణానికి తాగునీరు అందించే పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్గొండ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నారు. రాష్టంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్టాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో కూడా అది సాకారం అవుతుందని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది వేగవంతం అవుతుందని నితిన్ నవీన్ పేర్కొన్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించే నితిన్ నవీన్ రేపు వరంగల్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమాపేశంలో పాల్గొంటారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి సేవలను స్మరిస్తూ సంక్లిష్ట పరిస్థితుల్లో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు కూడా పివి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రాష్టంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ రోజు రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్ కామారెడ్డి, మహబూబ్ నగర్ మొదలైన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య పథకం జులై 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తితో మన దేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి ఈ రోజు మన్ కీ బాత్ ప్రసంగం

సభలో చెప్పారు. రాష్టంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునః ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక యథావిధిగా 6:50 వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 జానపద సంగీతం, జానపద గేయాల్లో ప్రేమ్ కుమార్ బృందం ఆలపించిన జానపద గేయాలు వినవచ్చు. 7:45 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి ప్రసారమవుతుంది. 8:30 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, హిందీ వార్తలు, 9:00 న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ, 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇప్పుడు రేపటి ప్రసారంలో వివరాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వినవచ్చు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కె స్థలసాయి. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో ప్రత్తి సాగుకు అనువైన రకాల గురించి తెలుసుకోవచ్చు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వినవచ్చు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పోషణ్ మా కార్యక్రమాల వివరాలు గురించి సిడిపిఓ చైతన్య గారితో పరిచయం. ఇంకా అరటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మీడియా న్యూస్. 2:15 దోపహార్ సమాచారం. ఈ కార్యక్రమాలు కూడా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో రాష్ట్రపతి భవన్లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్ర

గీతాలు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమంలో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు, ఇంకా జానపద గేయాలు, అనంతరం గొర్రెల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది వికాసిత్ భారత్. 8:00 శ్రోతలు తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10:00 ఉషా పరిణయం పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది చిందు యక్షగానం. ఇవి రేపు ప్రసారం చెప్పే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా సితారా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట సంగీతం అందించారు ఇళయరాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇలా పాడారు. ఈ పాటకు సంగీతాన్ని అందించారు కెవి మహాదేవన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బుల్లెమ్మ బుల్లెడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యువల గీతం. సాహిత్యం రాజశ్రీ, సంగీతం సత్యం.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ రాత్రి 7:45 కిన్నెర లహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణంలో వ్యవసాయ సూచనలు, అనంతరం మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పైర్లు చిరుపొట్ట దశ నుండి ఈనిక దశలో ఉన్నాయి. ముందుగా వేసిన కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ యాసంగిలో కాండం తొలిచే పురుగు ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది. అలాగే మార్చి మాసంలో కురిసిన వర్షాలకు అగ్గి తెగులు ఉధృతి అధికంగా ఉండే అవకాశము ఉంది. కావున యాసంగి వరిలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలను రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా గింజ పాలు పోసుకునే దశలో మెడవిరుపు లక్షణాలు తొలి దశలో గమనించినట్లయితే ఎకరానికి ట్రైసైక్లోజోర్ ఇంకా మ్యాంకోజో 500 గ్రాములు లేదా ఐసో ప్రోథైలిన్ 300 మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన 500 మిల్లీలీటర్లు పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ట్రైఫ్రాక్సిస్ట్రోబిన్ 25% ఇంకా టెబకొనజోల్ 50%, 20 గ్రాములు లేదా పికాక్సిస్ట్రోబిన్ 6.78%, ఇంకా ట్రైసైక్లోజోల్ 20.33%, ఎస్సి 400 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ 16.7%, ఇంకా ట్రైసైక్లోజోల్ 33.3%, 200 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ 18.2%, ఇంకా డైఫెన్కొనజోల్ 11.4%, 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసుకోవాలి. కాండముకులు తెగుళ్లు ఆశిస్తే నీటి మట్టానికి పైన ఉన్న పొటాకుపై నల్లని చారలతో కూడిన మచ్చలు ఏర్పడి పిలకలు వాడిపోయి కిరింది వరుస ఆకులు పసుపు రంగుకి మారుతాయి. క్రమేపీ పైరంతా కుళ్ళిపోవడం వల్ల పైరు రాలిపోవడం, కృంగిపోవడం గమనించవచ్చు. ఎండిన పిలకలను చీల్చి చూస్తే సన్నని ఆవగింజ రంగులో శిలీంద్రపు సిద్ధ బీజాలను గమనించవచ్చు. తెగులు లక్షణాలు గమనిస్తే వెంటనే నీళ్లు తీసేసి మొక్క మొదలు తడిచేలా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్లు లేదా వాలిడియామైసిన్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. యాసంగి వరిలో చిరుపొట్ట దశలో కాండము తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉంది. తద్వారా తెల్లకంకులు ఏర్పడి దిగుబడి నష్టపోతారు. కాబట్టి ఎకరాకు 3-4 లింగాకర్షక బుట్టలు అమర్చి రెక్కల పురుగుల ఉధృతి గమనించాలి. ఈ పురుగు నివారణకు చిరుపొట్ట దశలో ఉన్న వైరు పైరులో ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50%, 400 గ్రాములు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు లేదా టెట్రా నిలిప్రోల్ 100 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. వరిగా ఆశించి ఆకు తెల్లబడటం, విరిగిపోవటం, కంకిలో కొన్ని గింజలు తాలుపోవడం జరుగుతుంది. ఈ పురుగు నివారణకు కూడా ఇప్పుడు సూచించిన విధంగా ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50%, 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కంకినల్లి ఆశించి గింజలపై మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కావున నివారణకు ఎకరానికి లీటర్ డైకోఫాల్ లేదా 200 మిల్లీలీటర్లు స్పైరోమెసిఫిన్ లేదా 200 మిల్లీలీటర్లు ప్రొఫికొనజోల్ 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక ఆముదం పంటలో చేపట్టవలసిన పనులు. యాసంగిలో సాగు చేసిన ఆముదం ప్రస్తుతం కోత దశలో ఉంది. పక్వానికి వచ్చిన తర్వాత గెలలు కోసి ఎండబెట్టి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. సాంప్రదాయ పద్ధతిలో వెడల్పాటి కర్రతో కొట్టి లేదా నూర్పిడి యంత్రాలతో గింజలను వేరు చేసుకోవాలి. ఆలస్యంగా సాగు చేసిన ఆముదం 2వ-3వ గెల దశలో ఉంది. ఈ దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు 2 మిల్లీలీటరు పిప్రోనిల్ లేదా 0.5 గ్రాములు థయామిథాక్సామ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక మొక్కజొన్న పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. డిసెంబర్ మాసంలో విత్తుకున్న మొక్కజొన్న పైరు కోతకు సిద్ధంగా ఉంటుంది. పంట పరిపక్వ దశకు చేరుకున్నప్పుడు కోత చేపట్టాలి. కండెల పైపొర ఎండిపోవుట, కొన్ని రకాల్లో గింజడుగు భాగంలో నల్లటి చార ఏర్పడుట వంటి లక్షణాలను బట్టి పరిపక్వ దశను గుర్తించవచ్చు. గింజలో 25-30% తేమ ఉన్నప్పుడు కోత చేపట్టాలి. కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టి సుమారు 15% తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. ఇక మొక్కజొన్నను గోదాముల్లో నిల్వ చేయదలుచుకున్నచో సుమారు 10% తేమ ఉన్న గింజలను నిల్వ చేయాలి. హైబ్రిడ్ వంగడాల నుంచి వచ్చిన గింజలు విత్తనం కొరకు పనికిరావు, కాబట్టి వాటికి

0: పొడిని 5 గ్రాములు 1 కిలో గింజలకు కలిపి నిల్వ చేసుకోవాలి. మార్కెట్ ధర బాగుంటే వెంటనే అమ్ముకోవాలి. వరి మాగాణంలో నేలను దున్నకుండా మొక్కజొన్నను జనవరి మాసంలో విత్తుకొని ఉంటే పైరు కండే దశలో ఉంటుంది. కాబట్టి ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పక్షుల బారి నుండి రక్షణ కొరకు వెలుపల 2-3 వరుసల్లో కండే ప్రక్కన 1 లేక 2 ఆకులతో పీచు కనపడకుండా కండెలను చుట్టాలి. మెరిసే రిబ్బన్లను ఉత్తర దక్షిణ దిశల్లో పైరుపైన 1 మీటర్ ఎత్తులో కట్టాలి. ఇక కండె దశలో కత్తెర పురుగు ఆశించినట్లయితే ఎదిగిన లార్వాలను మనసులతో ఏరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపివేయాలి. పురుగు మందులు పిచ్చికారీ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇది గమనించాలి రైతు సోదరులు. తీపి బేబీ కార్న్ మొక్కజొన్న రకాలపై పీచు దశలో ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదు. పంట కోత పూర్తి అయినచో ఎండాకాలం లోతు దుక్కులను ప్రారంభం చేసుకోవచ్చు. ఈ విధంగా శాస్త్రవేత్తలు మొక్కజొన్న పంటలో సరైన వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. ఇక చిరుధాన్యాల పంటలో ఎటువంటి పనులు చేపట్టాలి, ఈ వివరాలు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. యాసంగిలో సాగు చేసిన జొన్న పంట కీలక దశల్లో అనగా పుష్పించే దశ లేదా గింజ పట్టే దశలో ఉన్నట్లయితే తప్పకుండా నీటి చడులు ఇవ్వాలి. ఈ దశలో పంటను కత్తెర పురుగు ఆశిస్తే థయోమిదాక్సాం ఇంకా లాంబ్డా సైలోచిరిన్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక సజ్జ పంట విషయానికి వస్తే ఈ వేసవిలో సాగు చేసిన సజ్జ పంట గింజ గట్టిపడే దశలో ఉంటుంది. కావున కంకులను కోసి పల్చగా ఆరబెట్టి తర్వాత నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇక రాగి పంట విషయానికి వస్తే వేసవిలో సాగు చేసిన రాగి పంట కూడా ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంటుంది. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి 2-3 దశల్లో కంకులను కోసుకోవాలి. కంకులను 2 విధాలుగా కోసుకోవచ్చు. చొప్పను కోయకుండా కేవలం వెన్నులనే కోసి 2-3 రోజులు పొలంలో ఆరబెట్టవచ్చు, లేదా చొప్పతో పాటు కోసి 2-3 రోజులు ఆరిన తర్వాత వెన్నులను విడదీయవచ్చు. పొలంలో బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టి కానీ ట్రాక్టర్ నడపడం ద్వారా కానీ ఊర్పిడి చేయాలి. ఈ విధంగా సేకరించిన గింజలను గాలికి తూర్పారబట్టి మంచి నాణ్యమైన గింజలను తీసుకోవాలి. ఈ విధంగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఆముదము, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో చక్కటి సూచనలు చేశారు. ఈ సూచనలు రైతులందరూ పాటించి చక్కగా తమ పంటను నూర్పిడి చేసుకుని చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు ఇంతవరకు విన్నారు శ్రోతలకు. ఒక గమనిక, ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ఉంటుంది. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో. అలాగే రేపు రాత్రి 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. రాజేంద్రనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం. కిల్లర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి సుందర్ రామూర్తి, సంగీతం ఇళయరాజా.

కిల్లర్ చిత్రం నుంచి పాట విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ట్రాన్స్మిటర్ ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లపై తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను, సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధిలున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని, బ్లూ ఎకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుత

0: ఉన్నతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनकी रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమవుండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యాధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన, సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రేమ్ కుమార్ బృందం ఆలపించిన జానపద గేయాలు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆడపిల్ల అలంటేనే లోకనారసైపోయి

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరింతవరకు ప్రేమ్ కుమార్ బృందం ఆలపించిన జానపద సంగీతం, జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ రాత్రి 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్. ఈ కార్యక్రమంలో తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునఃప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 8 గంటలకు. ఆ కార్యక్రమం తర్వాత 8:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. ముద్దుల చెల్లెలు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, శతాక్షి, జశ్వంత్, భానురాజ్, రాజ్విక, రాజా, మౌనిక, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటా, పూరన్పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, షహజాది, మెహ్రాన్, జగన్మాత, వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. వీరి కోసం ఈ పాట. ఈ పాటకు సంగీతం అందించారు కెవి మహదేవన్. మరి వీరికి ఈ పాటను వినిపించుదామా?

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరియు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరంతా కోరుతున్న పాట నాగమల్లి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యువల గీతం. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.
1: మీరు ఇంతవరకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి విన్నారు. కిన్నెర లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమంకు తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునఃప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది.

అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు.

వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000,000 కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా

హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢ నమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైన మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంత మంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి

ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి.

దేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేను ఈరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకిత భావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్

0: ముఖాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజ్గఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరిమణులు. పేవరా సోదరిమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా సిపాయి చెన్నయ్య ఈ చిత్రం కోసం ఘంటశాల పాడిన పాట. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

కార్యక్రమంలో తర్వాత ప్రతిభావంతుడు ఈ చిత్రం కోసం కేజే ఏసాస్ పాడిన పాట. ఈ పాటకు సంగీతం అందించారు సత్యం.

సాంబరాల రాంబాబు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం అందించారు రాజశ్రీ, సంగీతం వి కుమార్.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ రాత్రి 9:30 ప్రసారమయ్యే మధురిమ కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణంలో సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

మీరు విన్న ఆ పాటకు కేవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పుడు వినండి, స్వర్గానికి నిచ్చెనలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు ఆచార్య ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్.

మీరు విన్న ఆ పాట స్వర్గానికి నిచ్చెనలు. ఆ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. సాహిత్యం ఆచార్యాత్రయ, సంగీతం కేవి మహాదేవన్. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియో నేస్తం తులసీరామరాజు మహాశివభట్టు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా దైవం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం అందించారు రాజశ్రీ, సంగీతం కేవి మహాదేవన్.

మీరు విన్న పాట 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్సీ జానకి పాడారు. కార్యక్రమంలో చివరిగా వినండి భద్రకాళి చిత్రం కోసం కేజేఎస్ఎస్ పిసిసిలో పాడిన పాట.

మీరు విన్న పాటతో ఈనాటి మధురిమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు రేపటి ప్రసార వివరాలు చూద్దాం. రేపు ఉదయం సాయంత్రం 5 గంటలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో రాష్ట్రపతి భవన్లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కె స్థలసాయి, 6:35 రైతు సమాచారంలో ప్రత్యసాగుకు అనువైన రకాలు ఈ అంశం గురించి తెలుసుకుంటారు, 6:40 ప్రసార వివరాలు, 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు, 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 చిత్రగీతాలు, 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం, 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి, 8:35 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి, 9:30 ఏకచిత్రగానం, 10:00 నుండి చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదన వినవచ్చు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పోషణ్ మా కార్యక్రమాలు వివరాల గురించి సిడిపిఓ చైతన్య గారితో పరిచయం, ఇంకా అరటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవచ్చు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర.

భరి. 3:30 ఏకచిత్రగానం, 4 నుండి చిత్రగీతలు ప్రసారమవుతాయి. 5 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో రాష్ట్రపతి భవన్లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. రేపు సాయంత్రం ప్రసారంలో 6 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు, జానపద గేయాలు, గొర్రెల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుంటారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. అనంతరం 8 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. 10 ఉషా పరిణయం చిందక్షణం ప్రసారమవుతుంది. పౌరాణిక నాటకం శీర్షికన. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పేదవుల కంటే సేవ చేసే చేతులే మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరీసా. ఇప్పుడు నిలయం సమయం 11:04:30. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి జై హింద్.